0: సరేగామా వన్ టూ త్రీ ఫోర్
1: సరేగామా మా సరేగా సరేమా
0: మంగడే సార్
1: సరేగామా మా సరేగా సరేమా
0: మంగడే సార్
1: మంగడే సార్
0: మంగడే సార్
1: మంగడే సార్
0: మంగడే సార్
2: दोस्तों अभी आपने सुना फिल्म चुपके चुपके का गाना किशोर कुमार और मोहम्मद रफी की आवाज में, आनंद बख्शी के बोल थे और संगीत दिया था एस डी बर्मन ने। अब सुनते